మన గగ గస నిని దద నినిస మద నిస గస నిద నిస గ నిస నిస సగమ సదని దద మమ నిని దద మమ గగ గద మమ గగ సద గమ ధనిస సదని నిద మమ నిని దద మమ గగ గద మమ గగ సద గమ ధనిస నిస గస నిస గస నిని సగ గగ మ ధని ధని ధని ధని దద నిని సగ గగ గ మమ గగ గగ మమ సదని నిస నిద మని నిద మగ సగమ ధని మలరో.